ప్రకాశాష్టపది శాంత సంఘ అంతర్ప్రభు ఠీఠా నాం ప్రభు కా లగా మిఠా సగల సమిగ్రీ ఏకసాఠ మాహే అనుగ్రంగ నానా దృష్టాహే నవోనిత అమృత ప్రభు కా నామ దహిమేష్కా విశ్రామ స్వన్ సపాద అనత నాద కహనా జాయి ఆచార్య బిస్మాద్ తేన దేఖ్యా శ్యావ దేఖాయే నాన్ తిజన సో జీపాయ స్వంతర సో బాహర్ అనంత ఘట్ ఘట్ వ్యాప రహయ పగమంత తరుణమాయ ఆకాశమయాల్ సర్వలోక పూర్ణ భరతపాల్ మంతిన పర్వత హ పాల బ్రహ్మ జయసీ ఆగా తయసా కర్మ పౌన పాణి బ సంతర్ మాహే చార్ గుణ దయ దశే సమాహే తిస్తే భిన్నై కో ఠావు గురుప్రసాద నారంగ సుఖ పావు భేద ప్రాణ సిమృత మే దేఖ శశిహర సూర నక్షత్ర మే ఏక బాణీ ప్రభుకీ సబ్కో బోలై ఆప అడోలనా కబ హూ ఢోలై సర్వ కళా కర ఖేలై ఖేల మోలా భాయే గణ అమోల సర్వ జ్యోత్ మే జాకీ జ్యోత ధార్యో స్వామి యోత బోధ గురుప్రసాద ప్రముఖా నాస్ నానక తన్మయ విశ్వాస సంజనా కా పేఖన్ స బ్రహ్మ సంజనా కే హృదయ సబ్ ధర్మ సంజనా సునే సు వచన సర్వ్యాపీ రామ సంగ రచన జిన్ జాతా తిస్కీ ఏ రహత సాధ వచన సాధు సబ గహత జో జో ఏ సోయి సుఖమాన కర్ణ కరావన హార పర జాన అంతర్ బసే బాహర్ బియోహి నానక దర్శన దేఖ సబోహి ఆప సత్ కియా సబ సత్ తిస్ ప్రభతే సగలి ఉత్పాత తిస్ భావిత కరే విస్తార తిస్ భావిత ఏకంకార అనకలా లఖీ నా జాయ తిస్ భావిత సలై మిలాయ కవన కే నికట కమన కహియ దూర ఆపే ఆప్ ఆ భరపూర అంతర్గా జస్ ఆప్ జనాయ నాన్ తజన ఆప్ బుజాయ సర్భూత ఆభర్తారా సర్వనాయన ఆపేక్షణ హారా సగల సమగ్రీ జాగా తన ఆపన జస్